0: అలంకరణ సంచలనే సిక్కిమ రక్షక దళాయ ప్రతిష్ఠితం రాష్ట్రపతి ధ్వజ సమ్మానం ప్రదాయ ఏవం ఉక్తవతి. తయా రాజ్యే విధివ్యవస్థాయాః పాలనే సహైవ ఆపత్ ప్రబంధనే సిక్కిమ రక్షక దళస్య భూమికాయాః భూరిశః ప్రశంసా కృతా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అద్య ఆరభ్య అస్య మాసస్య ఏకత్రింశత్ దినాంక పర్యంతం కర్ణాటక గోవా కేరళ రాజ్యానాం త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. అద్య సహ కర్ణాటకే బెంగళూరు నగరే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇత్యేతస్య సంస్థానస్య పంచచత్వారింశద్ వర్షపూర్త్యవసరే ఆయోజితే వైశ్విక సమారోహే సహభాగం కరిష్యతి. తదనంతరం సహ కర్ణాటకస్య దావణగిరే స్థితస్య విశ్వవిద్యాలయ బిడిటి అభియాంత్రికీ మహావిద్యాలయస్య ప్లాటినం జుబ్లీ ఇతి మహారజత జయంత్యుత్సవే అపి సహభాగం కరిష్యతి. కర్ణాటకస్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇత్యసో గతవాసరే లోకభవనే రాజ్యపాలస్య సచివాయ ఔపచారికరూపేణ స్వకీయం త్యాగపత్రం సమర్పితవాన్. వార్తాహరాన్ సంబోధయన్ సహ ప్రమాణితవాన్ యత్ త్యాగపత్రం సచివాయ ఔపచారికరూపేణ ప్రదత్తమితి. అత్రావసరే సహ రాజ్యపాలం నూతన ముఖ్యమంత్రిణః పదభారగ్రహణాయ ఆమంత్రయితుం సాగ్రహం నివేదితవాన్. యతో హి విధానసభాయాం 36 విధాయకానాం సమర్థనేన కాంగ్రెస్ దళస్య పూర్ణ బహుమతం వర్తతే. తేన సూచితం యత్ కాంగ్రెస్ ఉచ్చాధికారిభిః తస్మై రాజ్యసభాయాః సదస్యతా ప్రస్తావితా ఆసీత్, పరంచ సహ రాష్ట్రీయ రాజనీతౌ స్వకీయాం అరుచిం ప్రకటయన్ ఉక్తవాన్ యత్ సంప్రత్యసౌ రాజ్యస్య రాజనానాం కృతే ఏవ నిరంతరం కార్యం కరిష్యతి. భారతీయర్థ విభాగేన అనుమితం యత్ దేశస్య ఉత్తర పశ్చిమీయ దిగ్విభాగస్య కతిపయ క్షేత్రేషు అతితాప ఘటనాయాం అపచితిః భవిష్యతి. అంతే క్రీడా వార్తాసు. ఐపీఎల్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య ఉపాంతి చక్రియే ద్వంద్వే గుజరాత్ టైటన్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళేన సమం స్పర్ధిష్యతే. స్పర్ధా సాయం 7:30 ఆరప్స్యతే. ఇది వార్తాః.
1: ఆకాశవాణీచ హే జళగావ కేంద్ర आहे. आता सकाळचे 7 प्रसारित करीत होतो स्थानिक घटना घडामोडींवर आधारित कार्यक्रम अवतीभवती. श्रोतेहो नमस्कार. आजच्या अवतीभवती कार्यक्रमात तुम्हा सगळ्यांचं स्वागत. श्रोतेहो, आज 29 मे 2026, 1906 आजच्या दिवशी भारतीय इंग्लिश लेखक टी एच व्हाईट यांचा जन्म झाला. एव्हरेस्ट वीर शेर्पा तेनसिंग नोर्गे ह्यांचाही आज जन्मदिवस आहे. 1917 अमेरिकेचे 35वे राष्ट्राध्यक्ष जॉन एफ केनेडी यांचा जन्म झाला. ब्रिटिश भौतिकशास्त्रज्ञ पीटर हिग्स ह्यांचा आज जन्मदिवस आहे. पाकिस्तानचे 8वे राष्ट्रपती फारूख लेधारी ह्यांचा जन्म 1940 आजच्या दिवशी झाला. हंगेरियन अमेरिकन अर्थशास्त्रज्ञ आणि शैक्षणिक तसंच नोबेल पुरस्कार विजेते जॉन हर्सनी ह्यांचाही आज जन्मदिवस आहे. आजच्या दिवशी 1814 नेपोलियन बोनापार्ट यांची पहिली पत्नी जोसेफिन डी बर्नासन्स यांचं निधन झालं. त्यांचा आज स्मृतिदिवस आहे. 1929 विद्युत पृथकरणाद्वारे सोडियम आणि पोटॅशियम ही मूलद्रव्य प्रथमच वेगळी करणारे इंग्लिश भौतिक आणि रसायनशास्त्रज्ञ सर हन्फ्रे डेव्ही यांचं निधन झालं. 1892 बहाई पंथाचे संस्थापक बहाउल्ला ह्यांचं निधन झालं. त्यांचा आज स्मृतिदिवस आहे. 1972 अभिनेते निर्माते आणि दिग्दर्शक पृथ्वीराज कपूर ह्यांचं निधन झालं. त्यांचा आज स्मृतिदिवस आहे. 1977 भाषाशास्त्रज्ञ सुनीती कुमार चॅटर्जी ह्यांचं निधन झालं. भारताचे 5वे पंतप्रधान चौधरी चरण सिंग ह्यांचा आज स्मृतिदिवस आहे. सुप्रसिद्ध संगीतकार स्नेहल भाटकर यांचं निधन 2007 झालं. त्यांचाही आज स्मृतिदिवस आहे. अवतीभोवती आपण ऐकत आहात आकाशवाणीच्या जळगाव केंद्रावरून.